అది మునాఫిక్ ఫిరెహనున్నాయ్, మునాఫిక్ అంహనున్నాయ్, షరీక్ కురా ఫిరెహనున్నాయ్, షరీక్ కురా అంహనున్న అజాబ్ దేవుమఠకే. ఎవరెన్ని అల్లోహా మెదు నుబా హీత కురా మీహున్నె నుబాగు దిమావు ముతి ఎవరింగి మంచే. అది అల్లోహ ఎవరింగి మచ్చ కోఫా లెవ్వి, అది ఎవరెన్న లాన లెవ్వి, అది ఎవరెన్న టక నరక తయారు కురివి. ఎయి నుబావెగింవా నిమిదివుకే.

0: Med arbeidet er arbeidet 29 minutter fanns fast kun ting af mig. Bare jo må ham ikke kurie. Dagen i programmet er kigge hænderne not kurma adivs forsatte på. Nummeret kitten er tilen har tere summing hæ. Ham er emme rit lavet og getering lavet at du har lommet i forsat. Ham er not kura gulade semerangel psm er en not kolde semerangel. Med at sabung er ikke kaves. ఇతరు బావరియ కవాహక దక్కాలన అస్సలాం
1: అలైకుం
0: అస్సలాం
1: అలైకుం అలీ అహ్మద్ అస్సలాం అలైకుం వాదకుం
0: సదా ఇవగుతరంగలు
1: ఆ ఉడుకు తనింగే విస్తారే నో ఎకపతే హుస్కొన హదావ కుకురా ఇద వైర్ రుజే అన్న రోడి సమ
0: ఎహంత ఆ కొబకొల్ నవే మ్యతి
1: జవా గిన్నడే ఎమి ఉబ టొట్టు సోసం కులబు నెతి బారే నెతే లోబీ గ మిహార కోయి తంకొ కుడి గ జవెం ఎ
0: ఎకం మరిత్ లవెన్ నోయ్
1: వరదిత్ జవెం ఎ ఎదవా హో దా తా వర దువసే జి ఫుర్సత నుదివేత వర జమాం విజ్ వర ఫు
0: ఫోన్
1: మరియన్ దత్తయా మీ హోరఫురి మునీరాయ హోరఫురి